ఒట్టిలో నిరగతమంతా రక్కలేసి ఎగిరేలా ఎసేరో ఎకాయకి నాటు నాటు నాటు.